తులో ముల్ ప్రవాణముల్ బక్సీసుముల్ నిశానముల్ కర్మముల్ ప్రమాణ అముల్లో అముల్ ఆఖ్యాన్ జాయే ఆఖ ఆఖ రహే లివలాయ ఆఖే వేద పాఠ పురాణ ఆఖే పడే కరహ వఖ్యాన ఆఖే బ్రహ్మే ఆఖే ఇంద ఆఖే గోపీ తై గోవింద ਆਖੇ ਈਸ਼ਰ ਆਖੇ ਸਿੰਧ ਆਖੇ ਕੀਤੇ ਕੀਤੇ ਬੁੱਧ ਆਖੇ ਦਾਨ ਆਖੇ ਦੇਵ ਆਖੇ ਸੁਰ ਨਰ ਮੁਨ ਜਨ ਸੇਵ ਕੀਤੇ।